0: అందరూ మార్తుండొచ్చా మన దేని అలవుతా
1: అని గోష్ట ధీరదాలి రాగాల మార్తుండలా త్యా వీళ్ళలా
0: బోలుతుంది తుకారం మహారాజాలా
1: అయి బోలుతుంది త్యా వీళ్ళలా
0: అరే తుకారామా
1: కాయ దళ దేవా
0: ఈ అబగలే బంద్ కర్
1: బంద్ కర్ బంద్ కర్ మంజి బంద్ కర్
0: त्या वेळेला हे जरी अभंगवाने लिहिले तर तुकाराम महाराज अभंगवाने म्हणजे पाचवा वेद आहे बर का
1: आणि अगदी त्या वेळेला
0: आनंदीच्या लोकांनी सांगितलं होतं तुकाराम महाराज अभंगल्याचं बंद कर म्हणून सांगितलं
1: एवढे सांगितल्या बरोबर वाईट वाटलं तुकाराम महाराजाला त्या वेळेला
0: पहिल्या सत्ययुगाला इसकावून घेतल्या अभंगाच्या वया तुकाराम महाराजा कोण धर्म मारतंडान
1: अगदी अभंगवाने इसवान घेऊनशी ना
0: आनंदीच्या ढोवामध्ये
1: टाकून दिल्या बर का